0: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమి దేవ సర్వకార్యషు సర్వదా రుబ్రరూ మిల్నే కా మౌకా నహీ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసి న కిసి రూప మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠతా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ ఫాహున్ రేడియో కే సభి సున్నే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తా హూ ఔర్ హమ్ సబ్ పే యహాన్ ఉపస్థిత హో గయే హై కార్యక్రమ జ్యోతి కా ప్రకాశ్ లేకర్ జ్యోతి కా ప్రకాశ్ మే ఆజ్ కుచ్ సందేశ రఖా జాయేగా జిస్మే अनुराधा जी अपना संदेश रखेंगे, बबली जी और शांता जी और मैं खुद भी आपके साथ जुड़ा हूँ। हम अपने कोलेखा साथी शांता जी को आग्रह करेंगे कि अपना एंट्री ले।
1: तो यहाँ से शांता की तरफ से आप सभी को हार्दिक से स्वागत है आज इस ज्योति का प्रकाश के कार्यक्रम में।